0: గారే గారే
1: ఏ గరబడజే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టల
0: గారే గారే
1: ఏ సూరకి దరజే ఏ సూర ఇన్నాయా ఏదో
2: ఏ ఏ కచతుర నార అమ చోడగనే జే